ఆస్పది సిమరౌ సిమరు సిమరు సుఖ పావు కలకలే స్తన మహిమిటావు సిమరౌ దాస్తంబరిక నామ జపతు అగంత అనేక వేద ప్రాణ సిమరత సుధాఖర కిన్ రామ నామ ఇక ఆఖర కిన్ కైక జయ జీవ సావ తాకి మహిమా కరినయావై కాంఖియ కర దర్స తుహారు నానికొన సంగ మోహి ఉదారు సుఖమని సుఖ అమర ప్రభనామ పగజన కే మన విశ్రామ రహౌ ప్రభు కే సిమరన్ గర్వనా బస ప్రభు కే సిమరన్ దుఃఖ జమన స ప్రభు కే సిమరన్ కాల పరహర ప్రభు కే సిమరన్ దుష్మన్ టరాయ ప్రభు సిమర కద విఘన లాగ ప్రభు కే సిమరన్ అందిన్ జాగ ప్రభు కే సిమరన్ పౌ నా వ్యాప ప్రభు కే సిమరన్ దుఃఖ నా సంతాప ప్రభు కే సిమరన్ సాధిక సంగ సిమరన్ ధనానికి హరిరంగ ప్రభు కే సిమరన్ రిద్ధ సిద్ధ నౌ నిద్ధ ప్రభు కే సిమరన్ జ్ఞాన ధ్యాన తత్ బుద్ధ ప్రభు కే సిమరన్ జపత పూజ ప్రభు కే సిమరన్ బినస దూజ ప్రభు కే సిమరన్ తీర్థ స్నాన్ని ప్రభు కే సిమరన్ దర్గా మాన్ని ప్రభు

ప్రవకాశం ఉదరేముచ ప్రవకాశం తృష్ణ బుజ్జ ప్రవకాశం సౌకేశుజ్జ ప్రవకాశమున్నాయి జమ్త్రాస ప్రవకాశం పూర్ణయాస ప్రవకాశం మనకి మలజాయ అమృత నామృత మహేశ్వమాయ ప్రవజీవ సాత్కీ రసన నానక జనక దాసన్ దసన ప్రవకాశం రసి తనవంతే ప్రవకాశం రసి పాతవంతే ప్రవకాశం రసి జన పరవాన ప్రవకాశం రసి పురుగు పరదాన ప్రవకాశం రసి భేమోచాజే ప్రవకాశం రసి సర్వకే రాజే ప్రవకాశం రసి సుఖవాసీ ప్రవకాశం రసి దాభనాసీ సిమరంతే లాగే జనే ఆపదే అల్లా నానక జనకి మంగేరవాళ్ళ ప్రవకాశం రసి పరపకారి ప్రవకాశం రాసిన సాడ బలే హారి ప్రవకాశం రసి ముఖ స్వహావ ప్రవకాశం రాసిన సూఖ బేహావ ప్రవకాశం రతని ఆత్మ జీత ప్రవకాశం రతన్ నిర్మల రీత ప్రవకాశం రతన్ అనంత కన్నేరే ప్రవకాశం రభస అరణేరే సంకృపతి అండన్ జాగ నానక సిమరణ పూరే పాగ్ ప్రవకాశమరణ కార్జ పూరే ప్రవకాశమరణ కబహున చూరే ప్రవకాశమరణ హర గుణవాణి ప్రవకాశమరణ సహజ స్వమాణి ప్రవకాశమరణ నిర్చలయాసన ప్రవకాశమరణ కమల వేగాసన ప్రవకాశమరణ అనహర్చునకార సుఖ ప్రవకాశమరణ కాంతన పార సిమర సేజన కౌప్రమయ నానందన శరణి పయ హర సిమరణ కర భగత ప్రగటాయ హర సిమరణ లాగ భేదోపాయ హర సిమరణ పయ సిద్ధ జతి దాతే హర సిమరణ నీచ చౌకుండ జాతే హర సిమరణ తారి సవ తరణా సిమర సిమర హర కారణ కరణ హర సిమరణ కే సగల ఆకార హర సిమరణ మయా నిరంకార కర కృపా జు సాబ జాయ నాన గురుముఖ

మన అందరు దేవప్రసాద్ గిరాజ్ సంఘ సుఖపచ్చన ఆటపేర సుమరో తెసరచ్చన జయప్రసాద్ రాంగరాజ్ పోగో నాన సుదాత్య అయ్యత్య అమంజోగో జయప్రసాద్ పాడపటం బరండావే తుత్యాక తవరులు బావే జయ ప్రసాద్ సుసై సోయి జయ మన ఆడపేర తంక దస కవి జయ జయప్రసాద్ సాబ్ కౌ మాన్య ముక్తాంక దశరథ సున్ బ ఖాన్ జయప్రసాద్.

నమస్తంగ కాయే నమస్తంగ జాయే నమస్తంగ గంజే నమస్తంగ పంజే నమస్తంగ నామే నమస్తంగ ఠామే నమస్తంగ కర్మంగ నమస్తంగ తర్మంగ నమస్తంగ నామంగ నమస్తంగ తామంగ నమస్తంగ జీతే నమస్తంగ బీతే నమస్తంగ బాహే నమస్తంగ టాహే నమస్తంగ నిల్లే నమస్తంగ నాదే నమస్తంగ షేదే నమస్తంగ గాదే నమస్తంగ గంజే నమస్తంగ పంజే నమస్తంగ ఉదారే నమస్తంగ పారే నమస్తంగ సుఏకా నమస్తంగ అనేకాయ నమస్తంగ పూతే నమస్తంగ జుపే నమస్తంగర్ కర్మే నమస్తంగర్ పరమే నమస్తంగర్ తెసే నమస్తంగర్ పేసే నమస్తంగర్ డామే నమస్తంగర్ కామే నమస్తంగర్ తాతే నమస్తంగర్ గాతే నమస్తంగర్ దూతే నమస్తంగ భూతే నమస్తంగ లోకే నమస్తంగ శోకే నమస్తంగర్ తాపే నమస్తంగ తాపే నమస్తంగ త్రమానే నమస్తంగ నిదానే నమస్తంగ అగాహే నమస్తంగ అబాహే నమస్తంగ త్రభర్గే నమస్తంగ అసర్గే నమస్తంగ ప్రభోగే నమస్తంగ సుయోగే నమస్తంగ రంగే నమస్తంగ పంగే నమస్తంగ గమ్మే నమస్త సరమ్మే నమస్తంగ జలాశ్రే నమస్తంగ నిరాశ్రే నమస్తంగ జాతే నమస్తంగ పాతే నమస్తంగ ఆమాజవే నమస్తాజవే అదేసంగ దేశే నమస్తంగ పేసే నమస్తంగర భామే నమో సర్వ నమస్తంగర తామే నమస్తంగర భామే నమో సర్వకాలే నమో సర్వదయాలే నమో సర్వరూపే నమో సర్వూపే నమో సర్వఖాపే నమో సర్వథాపే నమో సర్వకాలే నమో సర్వపాలే నమస్తేవా నమస్తంగ జన్మే నమస్తంగ సువర్ణమే నమో సర్వగౌణే నమో సర్వపౌణే నమో సర్వరంగే నమో సర్వంగే నమో కాలకాలే నమస్తే నమస్తంగ వర్ణే నమస్తంగ అమర్ణే నమస్తంగ జరారంగ నమస్తంగర తారంగ నమో సర్వతందే నమో సత్తబందే నమస్తంగర సాకే నమస్తంగర బాకే నమస్తంగ రహిమే నమస్తంగ కరీమే నమస్తంగ నంతే నమస్తంగ మహంతే నమస్తరాగే నమస్తంగ సుహాగే నమో సర్వసోకంగ నమో సర్వపోకంగ నమో సర్వకర్త నమో సర్వర్త నమో జోగ జోగే నమో భోగ భోగే నమో సర్వ